ఎంతెంత కనసు కావలిదే ఎల్ల కావలు దాటిద చోరియు నేనా హత్తిరా ఇద్దరు బలు ఎత్తర ఎత్తర నిన్నంద నిన్నందవే బలే బలే చందద చందుళ్ళి హెన్ను నేను నించు కూడా.